శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 23వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5:58 దాటి 53 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ సిహెచ్ వెంకటరాజారెడ్డి.
1: శ్రేష్టమైనటువంటి భక్తితో కూడుకున్నటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆహారం జ్ఞానం మనం అందుకోవాలి. శ్రేష్టత లేనటువంటి పదార్థాన్ని మనం ఎంత సేవించినా అది నిష్ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

0: సూచిస్తుంది. ప్రయోజనాన్ని సిద్ధింపజేసేటువంటి ఆధ్యాత్మిక ఆహారం మనిషికి చాలా అవసరం. దైవస్థుతితో కూడిన జీవన విధానం మనిషి మోక్ష మార్గం వైపు నడిపిస్తుంది. విలువలతో కూడినటువంటి జీవితం సంఘ ప్రక్షాళన కోసం, సామాజిక నైతిక విలువలతో పయనింప చేయటం కోసం అది ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే రచయితలు, కవులు విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించటానికి కలం పట్టి బుద్ధి వికాసాన్ని వికసింపచేయటం కోసం అనేక ప్రయత్నాలు సాగించినారు. మనుగడ సాగించడంలో అనేక అవాంతరాలని ఎదుర్కొంటూ ఉన్నాం. వాటిని అధిగమించడానికి సరి అయినటువంటి మార్గదర్శక విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని అభ్యసించాలి. అభ్యాసం కూచు విద్య. సరి అయినటువంటి విద్యను సాధన చేస్తూ ఆ సాధన ద్వారా మనం సరి అయినటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని, ఒక ఉన్నతమైనటువంటి కళని సాధించగలం. కళ ఒక తపస్సు లాంటిది. దాన్ని సాధించి ముందుకు పయనించాలి అంటే సాధన చాలా అవసరం. సాధన లేకుండా దేన్ని మనం సాధించలేము. సాధించాలనుకున్నది జయించవచ్చు, జయించాలనుకున్నది సాధన ద్వారానే నిరూపించుకోవచ్చు. ఆ సాధన గుణాన్ని బాల్యము నుంచి, విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవాలి. సాధన అన్న గుణం, ఆత్మవిశ్వాసం అనేటువంటి గుణం ఉన్నవాడే ఉన్నతమైనటువంటి విజయాలను అందుకుంటాడు. ఆదర్శంగా జీవించడానికి మనిషికి ఆత్మవిశ్వాసం కొన్నంత బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఎంతటి స్థాయినైనా చేరుకోవచ్చు. అంగవైకల్యం చెందిన వారు కూడా తమ యొక్క ఆత్మవిశ్వాసంతో ఇతరులు సాధించలేనటువంటి కార్యాల్లో కూడా ఆత్మవిశ్వాసంతో సాధించి మార్గదర్శకులుగా ఈ సమాజం ముందు నిలబడగలుగుతున్నారు. సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించగలిగేటువంటి వాళ్ళు వికలాంగుల్లో కూడా ఉన్నారు అని ఇవాళ మనం తెలుసుకోగలుగుతున్నాం. పట్టుదల, దీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చు, సాధించలేనిది ఏదీ లేదు అనేటువంటి సందేశం అంధత్వం అభివృద్ధికి ఆటంకం కాదు అని చెప్పి అంధులు, వికలాంగులు ఇవాళ సమాజంలో పురోగతి సాధించి ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఆదర్శప్రాయులుగా జీవిస్తూ ఉన్నారు. బుడ్డి దీపము కన్నా బుద్ధి దీపమే మిన్నా. బుడ్డి దీపం అది దాని యొక్క వెలుగు పరిధి మనం ఎంత చూస్తే అంతవరకే ఉంటుంది. బుద్ధి దీపం యొక్క పరిధి చాలా విస్తృతమైనది. బుద్ధి దీపము అనగా జ్ఞానదీపం. ప్రతి మనిషి బుద్ధిదీపంగా, జ్ఞానదీపంగా పరిణమించాలి, వికసించాలి. అంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానం విద్య వల్లనే వస్తుంది. విద్య అనే ధాతువు నుంచి విద్య వికసించి జ్ఞానం అనే వెలుగు ద్వారా జ్ఞానదీపంగా పరిణామం చెందాలి. అందుకే బుడ్డి దీపము ట్యూబ్ లైటుగా పొడుగు పెరుగుట పురోగమనమా, బుద్ధి దీపము వెలిగినప్పుడే వృద్ధికర్తము మానవా. ఈ బుడ్డి దీపము ట్యూబ్ లైటు, ఆ కాంతి అది ఎంత వికసించినా దాని యొక్క పరిధి కంటే కూడా బుద్ధి దీపం యొక్క పరిధే గొప్పది. కాబట్టి బుద్ధి దీపం ని మించినటువంటి గొప్ప వెలుగు ఎక్కడా లేదు. జ్ఞానదీపం ఎక్కడ ఉంటుందో ఆ సమాజం అందంగా ఉంటుంది. ప్రతి చదువుకున్నటువంటి వాడు, చదువుకున్న ప్రతి అక్షరాస్యుడు ఒక జ్ఞానదీపమే. మరి బుద్ధిదీపముతోనే, జ్ఞానదీపముతోనే ఈ ప్రపంచం వర్ధిల్లుతుంది.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ సిహెచ్ వెంకటరాజారెడ్డి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు. ముందుగా శ్రోతలకు గమనిక. ఈరోజు సాయంత్రం 7:15 కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశనగ సాగుల్లో మెలకువలను గురించి చిత్తూరు వ్యవసాయ అధికారి ఈ సరళగారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో నీటి కుంటలకు ప్లాస్టిక్ లైనింగ్ అన్న విషయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి చాలా పద్ధతులు పాటిస్తున్నారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పుడు బోరుబావులపై ఆధారపడుతున్నాం, కానీ భూగర్భ జలాలు అడగంటిపోవడంతో రైతు సోదరులు నీటి కుంటలు నిర్మించుకొని వాటిలో నీటి నిల్వలు చేసుకొని పంటకు అవసరమైన జీవతడులను అందించడం ద్వారా పంట దిగుబడి తగ్గకుండా చూస్తున్నారు. కానీ నీటి కుంటల్లో నిల్వ చేసిన నీరు నేల రకాన్ని బట్టి భూమి లోపల పొరలకు ఇంకిపోయి గరిష్టంగా 60 నుండి 70 వరకు వృధా అయిపోతూ ఉంది. ఈ క్రమంలో వృధాగా పోయే నీటిని నిలుపుకోవడానికి ప్లాస్టిక్ లైనింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివలన విలువైన నీరు భూమిలోకి ఇంకిపోకుండా కాపాడుకోవచ్చు. నలుపు లేదా నీలం రంగులో ఉండే 100 కేజీ మందం గల ప్లాస్టిక్ షీట్ను వాడచ్చు. ఇది 7 నుండి 9 మీటర్ల వెడల్పుతో మార్కెట్లో లభిస్తోంది. 1 కిలో ప్లాస్టిక్ షీట్ 4.2 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. కిలో ధర సుమారుగా 275 రూపాయల వరకు ఉంటుంది. ఇది సుమారు 10 ఏళ్ళ వరకు మనకు కలిగి ఉంటుంది. సిమెంట్ లైనింగ్ అయ్యే ఖర్చుతో పోలిస్తే ప్లాస్టిక్ లైనింగ్కు 1/4 మాత్రమే అవుతుంది. ఈ ప్లాస్టిక్ లైనింగ్ వాడాలంటే నీటి కుంటను కావాల్సిన పరిమాణంలో నిర్మించుకోవాలా, అంటే కుంట లోతు ఎత్తు నిష్పత్తి 1:2.5 ఉండాల. నీటి కుంట అడుగు భాగాన్ని సమతలంగా సన్నటి ఇసుకతో సుమారు 5 సెంటీమీటర్లు మందం పరచాల. దీనిపై ప్లాస్టిక్ షీట్ను బిగుతుగా అడుగు భాగం నుండి పైకి పరుచుకోవాలి. కుంట వైపులా 30x30 సెంటీమీటర్లు గాడి చేసి ప్లాస్టిక్ షీట్ను చివరలను గాడిలో వేసి మట్టి కప్పాలి. ఇలా ప్లాస్టిక్ లైనింగ్ వినియోగించడం వల్ల నీటి వృధా అరికట్టచ్చు, తగినంత నీటిని నిల్వ చేసుకొని పంటలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తడులను అందించవచ్చు. అలాగే విత్తనాల కొనుగోలులో జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పంటల సాగులో విత్తనమే కీలకం. విత్తనాలు నాలుసి రకంగా ఉండి కల్తీలు ఉంటే పెట్టిన పెట్టుబడులు కూడా తిరగరాని పరిస్థితి. పంటల సీజన్లో రైతులు ఎక్కడో ఒక చోట కల్తీ ఎరువులు పురుగుల మందులు బారిపడి తీవ్రంగా నష్టపోతున్నారు. కల్తీ విత్తనాలతో సాగు చేసినప్పుడు పంట నష్టపోవాల్సి వస్తుంది. నష్టం జరిగాక వ్యవసాయాధికారులు విచారణ చేసి నాసిరకం తేల్చి చెప్పి ఆయా కంపెనీలు ఇచ్చే పరిహారము రైతులకు ఏ మూలకు సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో విత్తనాల ఎంపిక కొనుగోలు విషయంలో ముందస్తు జాగ్రత్తలే కీలకం. అధీకృత డీలర్ వద్దనే కొనాల. విత్తనాలు ఎంచుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించి అధీకృత విత్తన డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి. ఇలా కొంటే పంట నష్టపోకుండా ఉండవచ్చు. అలాగే విత్తనాలు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పంట నష్టాన్ని కూడా మనం నిర్మూలించవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గ్రామాల్లో తిరుగుతూ తక్కువ ధరలకు విత్తనాలు ఇస్తామని చెప్పేవారు మాటల్ని నమ్మకూడదు. వ్యవసాయ శాఖ అనుమతి పొందిన అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనం కొనుగోలు చేసేటప్పుడు దుకాణం నుంచి తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలి. ఇంటి వద్ద విత్తనం మొలకశాతను పరీక్షించిన తర్వాత సంతృప్తికరంగా ఉంటే పొలంలో విత్తుకోవాలి. విత్తనంలో మొలక శాతం తక్కువగా ఉంటే వెంటనే దుకాణదారుని దగ్గరికి వెళ్ళి పరిస్థితిని తెలిపి వేరే విత్తనం తీసుకోవాలి. విత్తనం మార్చి ఇవ్వకుంటే డీలర్పై వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. రైతుకిచ్చే విత్తన బిల్లుపై క్రమసంఖ్య, రకం, గడువు తేదీ, డీలర్ సంతకం తప్పక ఉండేలా చూసుకోవాలి. పంటకు నష్టం జరిగితే రైతుకు రసీదే కీలకమైన ఆధారం కాబట్టి కాలం పూర్తయ్యే వరకు కొనుగోలు చేసిన బిల్లులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. సీల్ తీసి ఉన్న విత్తన బ్యాగులు, పగిలిన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లో విత్తనాన్ని కొనుగోలు చేయకూడదు. కొనుగోలు చేసిన విత్తనం తక్కువ బరువు ఉందని అనుమానం వస్తే డీలర్ ముందే తూకం తక్కువ ఉంటే వేరే విత్తనం తీసుకోవాలి. మొలకెత్తే దశ, పూత దశల్లో పంటల పెరుగుదలలో లోపం ఉందని భావిస్తే వెంటనే వ్యవసాయ అధికారులకు తెలియజేయాలి. సోర్స్ ఆఫ్ సీడ్ పద్ధతిలో కంపెనీ విత్తనాన్ని ఎక్కడి నుంచి తెప్పించిందో దుకాణదారుణ్ణి అడిగి తెలుసుకోవాలి. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇక నకిలీ విత్తనాలు గుర్తించే విధానం గురించి తెలుసుకోవాల్సి వస్తే విత్తనాలు కొనే ముందు ఆ విత్తనం ఏ కంపెనీకి చెందిందో తెలుసుకోవాలి. విత్తన సంచులపై లేబుల్ నిర్ధారణ పట్టిక ఉందా లేదా చూసుకొని దానిపై బ్యాచ్, లాట్ సంఖ్యలు, ధర, విత్తనం తయారైన తేదీ, గడువు తేదీ, కంపెనీల హాలోగ్రాములు ముద్రించున్నాయా లేదో చూసుకొని తీసుకోవాలి. అలాగే నీటి కుంటలతో మెట్ట పంటలకు రక్షణ అన్న విషయాన్ని గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేశంలోని మొత్తం సాగు భూమిలో 68% వర్షాధారంగా సాగు అవుతుంది. పండిన పంటల 43% దిగుబడి మెట్ట ప్రాంతాల నుంచే వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ శాతం మెట్ట వ్యవసాయమే ఉంది. అనిశ్చిత వాతావరణ పరిస్థితుల వల్ల తక్కువ వర్షపాతంతో పాటు పడిన వర్షం కూడా సకాలంలో కురవడం లేదు. పంట కాలంలో కొన్నిసార్లు 10 నుంచి 30 లేదా 40 రోజుల వరకు కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదే సమయంలో కొన్నిసార్లు ఎడతెడిపి లేకుండా కూడా వానల వల్ల పొలం నుంచి నీరు పొంగి ప్రవహిస్తుంటుంది. వర్షాకాలంలో కురవాల్సిన వర్షపాతానికి కొన్ని రోజుల్లోనే కురవడం వల్ల మిగిలిన సమయంలో పంట బెట్టకు గురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో

నీటి కుంటలు ఉంటే సకాలంలో పంటకు నీరందించి అధిక దిగుబడులు సాధించవచ్చు. నీటి కుంటల నిర్మాణం ఎలా చేసుకోవాలి? వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు పంటల్లో కనీస దిగుబడి పొందడానికి పంట సున్ని దశల్లో రక్షక తొడుగులు అందించాలి. దీనికోసం నీటి కుంటల్లో నీటిని అంటే ఫారం పాండ్ అంటారు నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకునేటప్పుడు కుంటల్లో అంటే వాటిని తవ్వుకునేటప్పుడు 150 నుంచి 400 ఘన సెంటీమీటర్లు నీరు నిల్వ చేసుకునేలా ఆ కుంట సైజు పరిమాణం అంటే అలా తవ్వుకోవాలి. 5 ఎకరాలకు ఒక నీటి కుంట, 10x10 లోతు 2.5 మీటర్ల పొడవు తవ్వుకొని అందులో 250,000 లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇలా నిర్మించే నీటి కుంటలను సిమెంట్ లైనింగ్ లేకుంటే ప్లాస్టిక్ లైనింగ్ చేసుకుంటే మంచిది. ఇక నిర్మాణ వ్యయానికి వస్తే నీటి కుంట నిర్మాణానికి మనం ఎంచుకునే విస్తీర్ణాన్ని బట్టి ఖర్చు ఉంటుంది. 10x10 లోతు 2.5 మీటర్ల విస్తీర్ణంలో జేసీబీతో తవ్వడానికి, పూలు పూయడానికి సిమెంటు బస్తాలు, పూలు పూసేందుకు కూలీల ఖర్చు, తవ్విన మట్టిని బయటికి తరలించడానికి మొదలైన వాటికి సుమారు 39,400 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలా తవ్వుకున్న నీటి కుంటలను ప్రతి ఏటా వేసవిలో అవసరమైన మరమ్మతులు చేసుకుంటూ ఉండాలి. పంటల్లో రక్షక తడియనే చెప్పొచ్చు ఈ నీటి కుంటలు, ఎందుకంటే పంట బెట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు 20 మిల్లీమీటర్ల స్ప్రింక్లర్ ద్వారా వేరుశనగలు ఓడదిగే దశలో, కాయ ఊరే సమయంలో 2 తడులు ఇచ్చినప్పుడు 33% దిగుబడి పెరిగినట్లు పరిశోధనలో తేలింది. అలాగే కంది పంటలో పూత కాయ దశలో 20 మిల్లీల చొప్పున 2 రక్షక తడులు ఇచ్చినప్పుడు దాదాపు 66% దిగుబడి పెరిగింది. వేరుశనగలు పంట పూత దశలో విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత, గింజ పట్టే దశలో విత్తిన 55 నుంచి 60 రోజుల తర్వాత నీరందిస్తే దాదాపు 15 నుంచి 20% అధిక దిగుబడులు నమోదులయ్యాయి. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ రైతు సోదరులు పాటించి తమ పంటల్లో అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: విజ్ఞానం, వినోదం,
2: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
2: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
2: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. భూ రికార్డుల నిర్వహణలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఈరోజు ప్రారంభిస్తారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రెవెన్యూ, సర్వే, రిజిస్టేషన్ శాఖల భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి రికార్డుల భద్రత, పారదర్శకతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు తెలిపారు. తొలిదశలో రాష్టంలోని కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 7 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది. తెలంగాణలోని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ది పనుల పురోగతిని ముఖ్యమంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భూసేకరణతో పాటు అభివృద్ది పనుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిషనరేట్ల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయం

0: హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ది పనుల పురోగతిని ముఖ్యమంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భూసేకరణతో పాటు అభివృద్ది పనుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిషనరేట్ల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలోని తాగునీటి పథకాల పనులు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకం కింద చేపట్టిన పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని సుమారు 16 లక్షల మందికి శాశ్వత తాగునీటి భద్రత కలుగుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా పెదపులిపాక, యనమలకుదురులో పలు విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: 80 కోట్ల రూపాయల దాదాపు ఆదాయం ఉంది. అవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా తగ్గించుకుంటే వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. ఆ డబ్బులతో కూడా స్ట్రెంగ్తన్ చేసే పనిలో ఉన్నాం. డిస్కమ్స్ గానీ, ట్రాన్స్కో గానీ, జెన్కో గానీ, మన సిస్టమ్స్ అన్ని కనుక, ఎందుకంటే విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. పెరిగిన తగ్గట్టుగా మనం స్ట్రెంగ్తన్ చేయాలి సిస్టమ్. లైన్స్ పెంచాలి, పవర్ జనరేషన్ పెంచుకోవాలి, ప్రజల వాడకం పెరిగిపోతుంది. మన దగ్గర కెపాసిటీ 240 ఉంటే 280 మిలియన్ యూనిట్స్ పవర్ కాలుతుంది. మనం దాదాపు మన జనరేషన్ తో పాటు బయట నుంచి కొంత కొనుగోలు చేయడం గానీ ఇవన్నీ చేసుకుంటా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా.
2: ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: తెలుగు వ్యక్తి, ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జూలై 31న ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజన సంఘాల ప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో GO 3, 1/70 చట్టం అమలు, భూ హక్కులు, విద్య, ఉపాధి, సంక్షేమ అంశాలపై మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, GO 3 పునరుద్దరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసులకు శాశ్వత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
4: ఆదివాసీలకు నష్టం కలగకుండా ఏ విధంగా జీవో ఇస్తే బాగుంటుందో అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీడీఏలో కూడా IAS ఆఫీసర్లను చైర్మన్ గా పెట్టి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, JSC సంఘాలు, ఆదివాసీ గిరిజనుల మొత్తం అందరూ కూడా వచ్చి అభిప్రాయాలు తీసుకుని అవన్నీ కూడా క్రోడీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తున్నాం. భావితరాలకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా దీని మీద పూర్తిగా మేం ప్రయత్నం చేస్తున్నాం.
0: ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు, నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద సాగర్ ప్రధాన కాలువలోకి చేరుతున్న గోదావరి జలాలను జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్తో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కాలువ ద్వారా దాదాపు 2,10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిన్న మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులను మంత్రి సన్మానించారు.

0: రాబోయే తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరుతూ,
1: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చెట్లు పెంపకం ద్వారా భవిష్యత్తులో ఇక్కడ ఒక చక్కటి వాతావరణం వస్తుందని భావిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మొక్కల్ని గ్రీన్ కవర్ పెంచాలి, దానికి ఈ వర్షాకాలాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు ఒక పక్క, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకున్నాం, బ్లాక్ స్పాట్స్ అన్నింటిని కూడా గ్రీన్ స్పాట్స్ గా చేయించడం, పబ్లిక్ ప్లేసెస్ కూడా డెవలప్ చేస్తున్నాం.
0: జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రప్రథమంగా రేడియో ప్రసారాలు 1927 జూలై 23వ తేదీన ముంబైలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. దానిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 23వ తేదీన జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాగా దేశంలో పెద్ద సమాచార వ్యవస్థగా ఆకాశవాణి వెలుగొందుతోంది. అనేక ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన కార్యక్రమాలను తనదైన శైలిలో ప్రజలు మెచ్చే రీతిలో ప్రసారం చేస్తోంది. అన్నిటికంటే ఆకాశవాణి విభిన్న భాషల్లో ప్రసారం చేసే జాతీయ ప్రాంతీయ వార్తలు అత్యంత విశ్వసనీయమైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: जेपी नड्डा अवदत् यत् छात्रैः उत्थापितं नीट प्रश्नपत्रस्य अनधिकृत प्रकाशन प्रकरणं राजनीति विषयः न कर्तव्यः। अस्मात् प्रकरणात् राजनैतिक लाभस्य प्राप्त्यै प्रयत्नः अपि न समीचीनः। असौ ह्यः नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् अवदत् यत् एतत् अन्वेषणस्य विषयः अस्ति अथ अस्मिन् विषये गंभीर विमर्शस्य च आवश्यकता वर्तते। असौ एतदपि अवदत् यत् एषा गंभीरा समस्या अस्ति यस्याः विषये सम्यक् निष्कपटश्च विमर्शः अपेक्षितः।
1: गहन चर्चा के माध्यम से इसकी बारीकियों में हम जाएं, व्हाट आर द फैक्टर्स विच आर लीडिंग टू पेपर लीक, हु आर द पीपल इन्वॉल्व्ड एंड हाउ द सेंट्रल गवर्नमेंट हैज रिस्पॉन्डेड। जब हमारे ध्यान में कोई पेपर लीक आया है तो हमने किस तरीके से इसको एड्रेस किया है।
0: विदेश मंत्री डॉक्टर एस जयशंकर फिलीपींस देशस्य मनीला नगरे आयोजितस्य क्वाड देशानां विदेश मंत्रणां उपवेशनस्य अंतराले कनाडा देशस्य विदेश मंत्रिणा अनीता आनंद इत्यनया सह मेलनम् अकरोत्। असौ सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे अवदत् यत् भारत कनाडा देशयोः मध्ये सहकार्यं निरन्तरं सुदृढं भवति। असौ एतदपि उक्तवान् यत् उभय देशयोः प्रधानमन्त्रिभ्यां निर्धारित लक्ष्याणां सिद्धि विषये वार्ता जाता। उत्तर मेसिडोनिया देशस्य राष्ट्रपति पदासीना गोर्दाना सल्जानोस्का दावकोवा इत्येषा अवदत् यत् विश्वस्य बृहत्तम लोकतन्त्रस्य भारतस्य राष्ट्रपतिः एका महिला अस्ति इति गौरवस्य विषयः अस्ति। सा एतदपि अवदत् यत् राष्ट्रपति पदासीनया द्रौपदी मुर्मू इत्यनया सह मेलनानन्तरं सा अतिप्रभाविता जाता तथा महिलाः विश्वे परिवर्तनम् आनेतुं समर्थाः सन्ति इति तया एतदपि अनुभूतम्। अद्य राष्ट्रिय प्रसारण दिवसः आचर्यते। अस्मिन्नेव दिवसे 27-1900 वर्षे इंडियन ब्रॉडकास्टिंग कंपनी इत्यस्य संस्थानस्य अंतर्गते बॉम्बे केन्द्रात् देशस्य प्रथमं रेडियो प्रसारणं जातम्। 37-1900 वर्षे जून मासस्य अष्टमे दिने इंडियन स्टेट ब्रॉडकास्टिंग सर्विस इत्यस्य नाम परिवर्त्य ऑल इंडिया रेडियो इति नाम स्थापितम्। अयं दिवसः भारतस्य विकासे शिक्षा प्रसारे तथा सांस्कृतिक रिक्थस्य संरक्षणे प्रसारणस्य महत्वपूर्णां भूमिकां प्रकाशयति इति वार्ताः।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం మా స్టూడియో క్లాక్లో సమయం 7 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారతీయ స్వాతంత్ర సమరంలో చౌరీ చౌరా ఘటన గురించిన విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. తరువాత జాతీయ ప్రసార దినోత్సవం వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8:35 న్యాయమంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం మొదటి భాగం వింటారు, 8:50 చిత్రగీతాలు వింటారు, 9:00 హలో ఆకాశవాణి లైవ్ ఫోనిన్ కార్యక్రమం వింటారు, 10:00 జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 10:30 వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 12:10 వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 12:40 వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 3:10 వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, ఈ సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చిన మాటలు పాటలు.

వింటారు సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 భక్తి కుసుమాలు భక్తి పాటలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశనగ సాగులో మెలకువలను గురించి చిత్తూరు వ్యవసాయ అధికారి ఈ సర్లాగారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 to 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 10:00 పార్లమెంట్ ఉభయ సభలలో జరిగే ప్రశ్నోత్తర కార్యక్రమం రికార్డింగ్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా జరుగుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్లు సింగిల్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఇక వివరాలు. వికసిత్ భారత్ జన ఆందోళన్గా రూపుదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధనలో దేశ యువత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడంలో గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, అనుబంధ రంగాల పనితీరును సమీక్షించేందుకు మోదీ సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. మంత్రివర్గ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు హాజరైన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, సంస్కరణలు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా దేశం సంపూర్ణంగా అభివృద్ది చెందే ప్రయాణాన్ని వేగవంతం చేసేవిగా ఉండాలని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల అవసరాల గురించి సమగ్రమైన పథకాన్ని రూపొందించాలన్నారు. అభివృద్ది లక్ష్యాలను చేరుకునేందుకు సంపూర్ణ ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలని మోదీ అన్నారు.

0: విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ది పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్దాసక్తులు కనబరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. నీట్ ప్రశ్నాపత్రాల అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, చర్చ కాలపరిమితిని విపక్షాలే నిర్దేశించవచ్చని సూచించారు. గంభీరమైన ఈ అంశంలోని అన్ని కోణాలను కూలంకషంగా చర్చించి తగిన విధానాన్ని రూపొందించడంలో విపక్షాలు తమ వంతు బాధ్యతను పంచుకుని శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: ये गंभीर मसला है, हमें इस पर चर्चा करनी चाहिए और चर्चा करने का जो सबसे अच्छा माध्यम है वो है पार्लियामेंट, और हम चर्चा के लिए तैयार हैं. गहन चर्चा के माध्यम से इसकी बारीकियों में हम जाएं, हमने किस तरीके इसको एड्रेस किया है और बाकी सरकारों को भी किस तरीके से इसमें एड्रेस करना चाहिए, क्या बिंदु है जिसके बारे में हमको गहराई से चिंतन करके उसका हमको का कोई रास्ता निकालना चाहिए ताकि हमारे छात्रों के साथ अन्याय न हो.
0: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో 150 పేపర్ లీకేజీలను ప్రస్తావించారని, వీటన్నింటినీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో జరిగిన ఇటువంటి సంఘటనలను మాత్రం రాహుల్ గాంధీ దాటవేస్తూ సమస్య నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని నడ్డా విమర్శించారు.
1: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा, क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है. आपका उद्देश्य एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
0: నిన్న ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని చెప్పారు. సభలో జరిగే ఏదైనా చర్చ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని, కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులను విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.
2: चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है, माननीय स्पीकर महोदय सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए. सरकार पूरी तरह से नीट पेपर लीक पे चर्चा करने का तैयार है.
0: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంట్ ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hyd ని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆమె ఆ దేశ అధ్యక్షుడు నికుసోర్ డాన్, తాత్కాలిక ప్రధాని ఐలీ బోలోజాన్, సెనెట్ అధ్యక్షుడు మిర్సియా అబ్రుడీన్ తదితరులతో సమావేశమవుతారు. పర్యటనలో భాగంగా ముర్ము భారత్ రొమేనియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్, బిజినెస్ ఫోరం సభ్యులను కలుసుకుంటారు. అనంతరం స్థానిక భారతీయ సమాజ సభ్యులతో సైతం సమావేశమవుతారు. వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా ఈ నెల 19న ప్రారంభమైన రాష్ట్రపతి విదేశీ యాత్రలో భాగంగా మాల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా అహ్మద్తో నిన్న సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమ వేదికగా పోస్ట్ చేసిన జయశంకర్ పలు రంగాల్లో భారత్ కెనడా సహకారం మరింత మెరుగవుతోందని అన్నారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు నిర్దేశించిన సహకార లక్ష్యాల గురించి తాము చర్చించామని వెల్లడించారు. ఇదే సందర్భంలో జయశంకర్ న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్తో సమావేశమై ఇండో పసిఫిక్ భద్రతా పరిస్థితిని గురించి చర్చించారు. ఇరు దేశాల మధ్య నౌకాయాన బలోపేతం గురించి చర్చించారు. ఇక ఆసియా సెక్రటరీ జనరల్ డాక్టర్ కామో కిమ్ కోర్న్తో జరిపిన సమావేశంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం గురించి జయశంకర్ చర్చించారు. 2026-30 సమయంలో ఇండియా ఆసియా యాక్షన్ ప్లాన్ గురించి సైతం చర్చించిన ఇరువురు నేతలు రాజకీయ, ఆర్థిక, భద్రతా, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకరించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

0: 1947లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్యపూర్వ సమయంలో సైతం సమాచార వితరణ ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ కొనసాగుతుండడం విశేషం. 1,012 కోట్ల రూపాయల సమ్మిళిత పెట్టుబడి గల 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో భారత్ స్వావలంబనకు ఈ చర్య దోహదపడగలదని భావిస్తున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని నిన్న పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో భాగంగా ప్రకటించారు. ఈ 2 క్లస్టర్లు తమిళనాడులో ప్రారంభం కానున్నాయి. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ఒలింపియన్ నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గోహాయ్లు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022 సంచికలో 19 విభాగాల్లో పోటీలు జరగ్గా ఈసారి 10 విభాగాలకే పోటీలు పరిమితమయ్యాయి. గత సంచికలో భారత్ 61 పతకాలను సాధించడం గమనార్హం. క్రికెట్. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 3 మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈరోజు జింబాబ్వే హరారేలో ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు 3 టీ20లను ఆడుతుంది. ఇక ఛాంగ్జో వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన క్రీడాకారులు లక్ష్య సేన్, పివి సింధు, ఆయుష్ షెట్టిలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ షెట్టి ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు అల్ఫీ ఫర్హాన్పై, లక్ష్య సేన్ జపాన్కు చెందిన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా ప్రారంభమవుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ షెట్టి, లక్ష్య సేన్లు సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు